0: protection fees. Sibanyoni, who returns to the commission tomorrow, testified that Sundani did not have his authority to threaten the operation. He told evidence leader Matthew Chess-Carlson that the messages were Sundani's own actions.
1: Did he have your authority to threaten to stop the operation?
2: No. And at no stage was Mr. Nduli's operation stopped, because if you stop Mr. Nduli, you're stopping me. I will never allow that.
1: Have you taken up with Mr. Sundani why he made a threat to stop the operation without your authority?
2: Not really, but I engaged him.
0: President Cyril Ramaphosa has reaffirmed South Africa's commitment to supporting South Sudan in overcoming challenges to achieve its national vision of unity, peace and prosperity, convening a virtual meeting in his capacity as the chairperson of the African Union High-Level Ad Hoc Committee on South Sudan. Ramaphosa assessed the country's progress ahead of its upcoming elections. He emphasized that continuous dialogue remains vital to successfully shaping South Sudan's political future.
3: We call on the leaders of South Sudan to seize this moment to come together, despite their differences, to discuss the problems and challenges that stand in the way of their advancement as a nation. As the parties to this summit, we stand ready with our support, our counsel, and solidarity as the leaders and the people of South Sudan continue along their journey. The people of South Sudan must know that they do not stand alone. Their peace is our peace.
0: Your top story at 6 o'clock this evening. The Independent Electoral Commission says preparations for the municipal elections in KwaZulu-Natal are going well, with no reports of so-called no-go areas so far. I'm Tracy Belay, the more news at 7.
4: ఉత్సాహం తీసుకురాని అనే ఒక చిన్న తెలుగు భాష కార్యక్రమం మీకోసంగా ప్రస్తుత పడిస్తున్నాము. ముందుగా 6:12 ఒక తెలుగు భాషా పాఠం. ఈ రోజు మనం ఒక అందమైన తెలుగు పదాన్ని, తత్వం అనే పదాన్ని నేర్చుకోబోతున్నాము. దాని అర్థము, ఉదాహరణ, వాడుక, అలాగే దానికి సంబంధించిన విషయాలను మనము తెలుసుకుందాము. దాని తర్వాత 6:20 అంటే కొంచెం అటు ఇటు 6:20 తర్వాత మన యువ కర్ణాటక సంగీత కళావిదే విద్యావాహినితో ఒక ప్రత్యేక ముఖాముఖి. దాని తర్వాత 6:40 తెలుగు పాట అర్థ విశ్లేషణ. వెల్, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఇన్ స్టోర్ ఫర్ యూ టుడే ఆన్ సంగీత నిలయము. అప్ ఫస్ట్ ద తెలుగు లెసన్ ఎట్ 6:12 అన్ ఇంటర్వ్యూ విత్ అ యంగ్ అండ్ అప్ కమింగ్ కర్ణాటిక్ సింగర్. అండ్ దేర్ ఆఫ్టర్ ఎట్ 6:40 ఇట్స్ గోయింగ్ టు బి ది బ్లాక్ బస్టర్ సాంగ్ ఎక్స్ప్లెనేషన్. బట్ ఫస్ట్ ఇట్స్ దిస్ బ్యూటిఫుల్ తెలుగు కంపోజిషన్, అనమాచార్య's కంపోజిషన్ కాల్డ్ Nanati Brathuku. Slightly different from what you hear week after week in the Carnatic segment, but yet very profound and very filled with bhakti and devotion. This is Nanati Brathuku.

0: Welcome back. This is Sangeeta Nalimo. Slight technical glitch there. I do apologize for that. Annamacharya Sankirtana, such a beautiful composition there, a philosophical composition by Saint Annamacharya, reflecting on the transient nature of human life, sung by Smita and S.P. Sailaja. It's a time now for our Telugu lesson.
1: You're listening to Sangeeta Nilayamu.
0: అందరికీ మళ్ళీ ఆదరమైన స్వాగతము. ఇది సంగీత నిలయం అనే తెలుగు భాషా కార్యక్రమం. సంగీత సౌరభాన్ని, ఆనందాన్ని మీకోసం మనము అందుతూ ఉన్నాము. సంగీత నిలయంతో కలిసి ఈ అందమైన ప్రయాణంలో మనతో ఉండండి, మనతో సాగండి. Namaste and welcome back to the Telugu magic word of the day. Today's word is tattvam, right? And when we say tattvam, tattvam is like the guiding idea behind how one lives and how one can make a decision. So that is the word tattvam. All right, tattvam. Let's look at the pronunciation of this word. Let's break it down into syllables. The first syllable would be tat and the second syllable would be vam. Tattvam. All right, that's how it sounds. The first sound is more a soft tattvam. Tat, that's how you pronounce it. And the second syllable is vam. Remember, it's a very soft v sound there. Okay, don't stress it too much. Tattvam, tattvam. When you repeat it over and over again, you get the pronunciation perfect. Tattvam, that's how you pronounce it. And of course, tattvam, like I said, it means the philosophy, the principle which you follow, or the truth that you believe in, and the essence of it all that you live with. So it's the fundamental nature of philosophy, essence, truth, or principle. Let's look at some of the synonyms to the word tattvam. Meeru tattvam ante anukochu sutram. Sutram ante kuda principle. Siddhantam. Siddhantam ante theory or doctrine. Nijam ante truth. And saram ante essence. The essence of it all. The essence of how you want to live life and on what principle you want to live it by. ఒక ఉదాహరణగా మీరు చెప్పొచ్చు, ఈ పుస్తకం యొక్క సారం మరియు తత్వం చాలా గొప్పవి. అంటే యూ వుడ్ సే ద ఎసెన్స్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ దిస్ బుక్ ఆర్ ఎక్సలెంట్. ఆల్రైట్, లెట్స్ లుక్ ఎట్ సమ్ ఆఫ్ ది యాంటనిమ్స్ టు ది వర్డ్ తత్వం. అంటే తత్వం అంటే మనం చెప్పాము అది ట్రూత్, నిజం కదా. సో యూ కుడ్ సే అసత్యం ఈజ్ ది యాంటనిమ్, ది ఆపోజిట్ టు ది వర్డ్ తత్వం. యూ కుడ్ ఆల్సో సే అజ్ఞానం, ignorance. Okay, these are the two antonyms that come across as the antonym to the word tattvam. For example, you could say tattvam nijanni chupistundi aithe asatyam danni daachestundi. So truth reveals reality whereas falsehood hides it. Now let's look at the use of the word tattvam in five simple sentences. Na తత్వం సరళంగా జీవించడం. మై ఫిలాసఫీ ఇస్ టు లివ్ ఇన్ సింపుల్ టర్మ్స్ ఆర్ ఆన్ సింపుల్ టర్మ్స్. ఆయన తత్వం అందరికీ గౌరవించడం. హిస్ ప్రిన్సిపల్ ఇస్ టు రెస్పెక్ట్ ఎవ్రీవన్. జీవిత తత్వం నేర్చుకోవడం ముఖ్యం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లెర్న్ లైఫ్స్ ఫిలాసఫీ. ఈ కథలో మంచి తత్వం ఉంది. There is a good message or principle in this story. Tattvam manishini margadarshanam chestundi. Philosophy guides a person. Well, you can use it in many more sentences, but these are some of the introductory sentences so that you could, you know, really use it while you speak with your friends, colleagues, you know, with your family. Whenever you meet them, whenever you hang out, perhaps for dinner, for lunch, for supper, try and use this word and see how it works for you. Well, let's do a quick recall now. The word that we learned today is tattvam. The pronunciation is tattvam with a soft v. Meaning is principle, truth, essence of philosophy. We looked at some of the synonyms and antonyms. And of course, you could say na jivita tattvam daya mariyu nijayati. my life's philosophy is based on kindness and honesty. Well, what are you waiting for? If you do know the pronunciation, send it through 0716137803. This is Sangeeta Nilayamu. Stay tuned.
2: Share the experience.
0: మరొకసారి అందరికీ ఆదరమైన ఆదరమైన స్వాగతము. ఇప్పుడు మనము మీకోసంగా తీసుకొస్తున్నాము ఒక జానపద గీత. అద్భుతమైన జానపద స్వరాలతో అలరించిన బంగాళు అనే పాట ఇప్పుడు ప్రస్తుత పడిస్తున్నాము. ఈ పాటకు సంగీతం అందించిన వారు మదీన్ గారు. సో లెట్స్ టేక్ అ లిసన్ టు దిస్ న్యూ అండ్ అప్ కమింగ్ సాంగ్ కాల్డ్ బంగాళు.

వెల్కమ్ బ్యాక్. మరొకసారి ఆదరమైన స్వాగతము. ఇది సంగీత నిలయమునే తెలుగు భాషా కార్యక్రమం. మనం మీకోసంగా మన లోటస్ ఎఫ్ఎం అంతర్తరంగాల ద్వారా మీ ఇంటికి మీ హృదయానికి ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం తీసుకురాని అని ప్రస్తుత పడించే ఒక చిన్న తెలుగు భాషా కార్యక్రమం. మంగళవారం 6 గంటల నుంచి 7 గంటల దాకా. వెల్, ఇట్స్ అ టైమ్ నౌ టు టేక్ యూ త్రూ ఏ మిడ్ 80s టు 2000s బ్లాక్ బస్టర్. అండ్ టుడేస్ సాంగ్ ఇస్ టైటిల్డ్ నిజమైన ప్రేమలో మొదటిసారి కలిగే ఒక ఆశ్చర్యము, ఒక ఆనందము, ఒక నమ్మలేని అందమైన అనుభూతాన్ని ఈ ఒక పాట మధురంగా ఆవిష్కరించింది. నిజమైన అనే ఒక పాట బృందావనం చలనచిత్రం నుంచి తీసుకోండి. ఈ గీతం మనస్సుకు హత్తుకునేలాగా స్వరాలు, కవిత్వమైన ఒక లిరిక్స్ అనొచ్చు, సాహిత్యము, ఆహ్లాదకరమైన సంగీతంతో శ్రోతృల మనస్సులో ఒక ప్రత్యేక స్థానం సంపాదించడానికి మీకోసం ఇప్పుడు ప్రస్తుతపడిస్తున్నాను నిజమేనా అనే ఒక పాట బృందావనం చలనచిత్రం నుండి.

ప్రేమ నిజంగానే మన జీవితంలో వచ్చిందా అని ఆశ్చర్యపడుతూ ఈ హృదయం పలికే భావాలను ఈ పాట ఎంతో అందంగా వ్యక్తపరిచింది కదా. నిజమేనా అంటే ఇజ్ ఇట్ రియలీ ట్రూ, నిజమేనా, నువ్వు చెప్తూ ఉండేది నిజమేనా అని మనం అడుగుతాం కదా. యునో, సో టు సే దట్ ఇజ్ ఇట్ ట్రూ, వాట్ ఎవర్ యూ సేయింగ్, ఇజ్ ఇట్ రియలీ ట్రూ, రియలీ ట్రూ. వెల్, ఇట్ ఈస్ నిజమేనా ఫ్రమ్ ద ఫిల్మ్ బృందావనం, అ టైమ్లెస్ రొమాంటిక్ మెలడీ దట్ బ్యూటిఫుల్లీ క్యాప్చర్స్ ద వండర్ అండ్ ఎక్సైట్మెంట్ ఆఫ్ ఫాలింగ్ ఇన్ లవ్ విత్ హార్ట్ఫుల్ లిరిక్స్ బై అనంత శ్రీరామ్, సోల్ఫుల్ వోకల్స్ బై కార్తిక్ అండ్ సుచిత్ర. An enchanting music composed by S. Thaman, the song continues to be a favorite among Telugu music lovers worldwide. Well, for its gentle melody and poetic expression, Nijameena, a song, is a song that can remain fresh in your memory even years after its release, and it could also be on loop. Who knows? Let me know your thoughts. 0716137803. Remember, today's magic word of the day was tattvam. So if you do know the pronunciation, send me a short and sweet voice note. 0716137803 again. And remember to keep them 10 seconds or less. Short and sweet with the pronunciation tattvam. Of course, like always, I do take all of your voice notes and your messages close to the top of the hour at about 18:50 or 6:50, if you want to call it like that. Yes, that is what we do here. And do remember to follow us on all our social media pages, Facebook, YouTube, Instagram. Likewise, yes, we are all over the show. Do like, subscribe if you haven't, and join in the fun on Lotus FM. Stay tuned. I'll be right back.

0: Applications are now open for the 2027 academic year at the Durban University of Technology. Looking for an internationally recognized qualification? Well, explore a wide range of relevant undergraduate programs across six faculties. Visit www.dut.ac.za to find a program that's right for you. Most applications close at the end of September, but closing dates may vary. Apply now through www.cao.ac.za and secure your future. DUT Envision 2030. Creative, distinctful, impactful.
1: You're listening to Sangeeta Nilayamu. Tuesdays, 6 to 7 p.m.
0: Welcome back. It's time now to explain to you one of a blockbuster song's meaning. And you know, today's song really paatanu kevalam vinadam kaka oka aanandam aithe aa paataloni padala arthanni telusukoni vinadam maraka aanandamu ani manamu anachu. Ee pratyeka vibhagamlo manam telugu paataloni andamaina padalu sampradayalu bhavalanu oka ఒక ఏమంచాము ఒక ఒక పదంగా కాకుండా ఒక భావపూర్వ అర్థంగా నేర్చుకొని అలాగే మనం నేర్చుకుంటూ వెళుతూ తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఆ పాటలోని అడగిండే ఒక భావార్థము ఏమంచాము ఆ భావార్థము మనము తెలుసుకోవచ్చు. సో ఎస్, టుడేస్ సాంగ్ దట్ వీఆర్ గోయింగ్ టు షార్ట్లీ డిస్కస్ ఇస్ టైటిల్డ్ శ్రీలత. సో ఇఫ్ యువర్ నేమ్ ఈస్ శ్రీలత, హే, టేక్ అ లిసన్ టు దిస్ సాంగ్. వెల్, ఫస్ట్ విల్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్యూ లైన్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ సాంగ్. దేర్స్ అ లాట్ ఆఫ్ శ్రీలత దట్ కమ్స్ ఇన్ దిస్ సాంగ్, సో ఐ విల్ ఒమిట్ దాట్ పార్ట్, బట్ ఐ విల్ టేక్ ద పార్ట్స్ దట్ ఆర్ రియలీ రెలవెంట్. ఇట్ గోస్ లైక్ దిస్. జీలకర్ర బెల్లాన్ని పెట్టిన ఆ నెత్తిపై భారాన్ని పెట్టనే మెల్లోన మూడు ముల్లేసిన నిన్ను ఆ సిక్కుముడిలోన తోయనే. దీస్ ఆర్ ద లైన్స్ దట్ వీ గోయింగ్ టు డిస్కస్. ఓకే, సో జీలకర్ర బెల్లని పెట్టిన, జీలకర్ర అంటే క్యూమిన్ సీడ్స్ దట్ యూ యూజ్ టు సీజన్ ఆ జీలకర్ర బెల్ల, అది మనము వివాహంలో కూడా వాడుతాము. సో జీలకర్ర క్యూమిన్ సీడ్స్, బెల్లం ఇస్ జాగరీ. ఓకే, పెట్టిన, పెట్టిన అంటే ఇస్ సంథింగ్ దట్ ఇస్ ప్లేస్డ్. ఆల్ రైట్, సో పెట్టిన జీలకర్ర బెల్లం, ఆ బెల్లాన్ని పెట్టిన. సో వెన్ వీ హ్యావ్ ప్లేస్డ్ the sacred cumin and jaggery mixture during the wedding ritual. The next line, aa netti pai baranni pettane. Aa netti pai, aa ante that, netti pai ante on the head. Baram, baram in this context doesn't really mean that you're actually putting a weight on somebody's head, but it kind of correlates to taking on responsibility or taking on the burden or responsibility. So to say that on the head, bharam ante responsibility, pettani I placed. So I have placed the responsibility of the of being in marital bliss or marriage upon your head. How? By placing the jilakaram and the bellam. And then we go on to say అరౌండ్ ద నెక్ అని, మూడు అంటే త్రీ, ద నంబర్ త్రీ, ద ఆర్డినల్ నంబర్ త్రీ. ముళ్ళు హియర్ మీన్స్ ద నాట్స్. ఓకే, సో ద త్రీ నాట్స్ దట్ యు బేసికలీ టై, ద త్రీ మూడు మెల్లోన మూడు ముళ్ళేసిన నిన్ను ఆ సిక్కుముడిలోన తోయనే. సో నిన్ను మీన్స్ యూ, ah is that, and sikku ante knots. So we have tied these three sacred knots mudilona. So when you finish tie the three knots around the neck, ah mudilona nenu toyane, I will not remove you because I have tie these three knots around your neck, but rather I will shoulder all of that responsibility, in this super emotional, religious, traditional culture that you call marriage. So I will keep up with all of that responsibility within those three knots. How beautiful, isn't it? When you know the meaning, it's just another level of understanding. So what makes this song so special is that it transforms the traditional Telugu wedding rituals into a beautiful expression of love and lifelong commitment. Shrilata, it is for you on the airwaves of Lotus FM.